శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య యోగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా కృణియే బీజం సూర్యగుం శక్తి.

వరదర పాతు పీత మాల్యానులేపన బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ పాలకం నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తక భూషితః.

శేషభోగసాయినం విశేషభూషణోజ్వలం ఘోషమాణ కింకిణీ విభీషణాది భూషణం సులోచనాకృతాంబుధిం విభీషణార్చితం పదం గోపాల బాల జాల చూల బాల కృష్ణమాశ్రయే.

ీతమాల్యానులేపన బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ పాలకం నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః మధ్యం పాతు

చంద్రో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందో శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమాభీష్ట సిద్ధ్యార్థి నారా మంత్ర జపే వినియోగా అదకరణ్యాస ఓం రాం నముష్టాజాం నమః ఓం రీం గర్జనీజాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్టికాభ్యాం నమః ఓం రహ కర కర కర దిష్టాభ్యాం నమః తద అంగన్యాస ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసి స్వాహ ఓం రౌం శిఖాయై వసుధ ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వసుధ.